ఇండిక్సేవ కీర్తంది ప్రవాణి హుయ పుల్లా చుక్క దిఖిమా కుని మార్గ దిచన అరదాస్ బేంతీ క్రియ మాలక ఐసీ అవస్థా బక్షిస్ కర తూ సాజన తూ ప్రీతం మేరా చిత్త నా బిసరే కాహూ మేరా तेरे चरणा ना जुड़े रही तो विसरे ता सब को लागो चीतावे ता सेवा।